0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: तेलुगु सन्निधि सांस्कृताध्यात्मिक पिन्निधि तेलुगु सन्निधि तेलुगु सन्निधि 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృతాధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచు మాయద నెలుచు మా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. సరిగా సాయంత్రం 4 గంటలు దాటి 14:05. ఇక కొద్ది క్షణాల్లో సరిగా 4:30 అవుతుంది. అనుకుంటున్నాను ప్రియమైన శ్రోతలారా, మనోహరమైన కార్యక్రమంలో మీరు సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటారు. ఈ 75 తెలుగు ప్రసారం అలవాట్లనుసారంగా 2 భాగాలుగా మనం విభజించి ఉన్నాం. తొలి భాగంలో కొన్ని భక్తి పాటలు, వాటితో పాటు దేశాష్ట దిక్కుల్లో జరగబోయే కొన్ని సాంస్కృత ఆధ్యాత్మిక ప్రకటనలు. తత్పిమ్మటే సరిగ్గా 5 గంటలకు సాయంకాలం వేళ మొదలవుతుంది విశేషమైన ఈ యొక్క సినీ భాగంతో కూడిన, సినీ పాటలతో కూడిన విశేషమైన ఇంకొక

శ్రోతలారా, ఏ శుభకార్యమైనా ముందుగా వినాయకుణ్ణి యొక్క పూజతోనే ప్రారంభిస్తాం. ఎందుకు అని దానికి కూడా ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంటుంది. పార్వతీ అమ్మవారు తన శరీరానికి పూసుకున్న పసుపుతో ఒక బాలుణ్ణి సృష్టించింది. అతడే గణేశుడు. ఒకరోజు అమ్మవారు యొక్క స్నానం చేస్తుండగా ఎవరిని లోపలికి రానివ్వద్దని గణేశుడికి ఆజ్ఞాపించింది. ఆ సమయమే పరమశివుడు వచ్చాడు. గణేశుడు ఆయన్ను అడ్డుకున్నాడు. కోపంతో మహాశివుడు గణేశుణ్ణి యొక్క తలను ఖండించి అప్పుడు అమ్మవారు తీవ్ర ఆవేదన చెందగా శివుడు ఏనుగును తలను తీసుకొచ్చి గణేశునికి అమర్చాడు. అప్పటి నుండే గణపతి విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోధరుడుగా పూజలు అందుకుంటున్నాము.

శ్రోతలారా, సరిగ్గా సాయంత్రం 4:30 అయింది. వినండి ఇప్పుడు మన ఈనాటి కార్యక్రమం. మనం కొనసాగిస్తున్నాం ఓ విశేషమైన ప్రకటనతోనే. మొరిషస్ తెలుగు మహాసభ మేబగ్ 43వ శాఖ వాళ్ళు ఈరోజు నుంచి జూన్ 22 నుంచి రాబోయే 25 వరకు ఆలయానికి వార్షిక మహాసంప్రోక్షణ అంటే మహాసంప్రోక్షణ జరుపుకుంటున్నారు. విశేషమైన కార్యక్రమం ఈరోజు నుంచి అంటే 22 నుంచి మొదలవుతున్నది. విశేషమైన విశ్వక్సేన పూజలు, పుణ్యవాచనం, అజస్ర దీపారాధన, రక్షబంధన, రిత్విక్ వరణం, పంచగవ్య ప్రసన, మృత్సంగ్రహణం, అంకురారోపణ విశేషమైన పూజలు ఈరోజు నుంచి మొదలవుతున్నది. విశేషమైన పూజతోనే రేపు మంగళవారం 23న విశ్వక్సేన పూజలు, పుణ్యవచనం, వాస్తు పూజ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్టలు, ఉక్త హోమం, నవకుంభ ఆరోపణ నవగ్రహ పూజలతోనే సాగుతారు. అలానే సాయంకాలం వేళ విశేష ప్రధాన కలశ స్థాపనతోనే కార్యక్రమం సాగుతారు. అలా 24న కుంభారాధన, ప్రయశ్చిత్త హోమం, చతుర్దశ కలశ స్థాపన, ఇంకా శుద్ధి అలంకారం. అలా సాయంకాలం వేళ విశేషమైన ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం వేళ 4 నుంచి 5 వరకు గ్రామంతా ఊరేగిస్తూ భక్తులు భజనలు పాడుతూ ఉత్సవమూర్తిని అంటే మోసుకుంటూ గ్రామంతా ఊరేగిస్తూ విశేషమైన పూజలు జరుపుకుంటారు. తప్పింబటే పుణ్యవాచనం, కుంభారాధన, విశేష హోమం, సయ్యాదివాసం అన్న విశేషమైన కార్యక్రమాలు. అలానే ఉదయం గురువారం 25న 6 నుంచి 10 వరకు శుభముహూర్తాన విశ్వక్సేన పూజలు, పుణ్యవచనం, సయ్యాదివాస విరామణ, కుంభారాధన, నిత్య హోమం, పూర్ణహోతి పూజలు, తట్పిమ్మటే కళావాహన, ఇంకా మహాసంప్రోక్షణ యొక్క శుభముహూర్తం. తిథి ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. అందరూ ఆహ్వానితులే.

శ్రోతలారా, శ్రీరాముడి భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అంటే వెంటనే మాకు గుర్తుకు వస్తుంది పేరు ఆంజనేయ స్వామివారిని. హనుమంతుడు శక్తి భక్తి వినయానికి ప్రతిరూపం. మరవకండి, సముద్రాన్ని ఒక్క దూకుడుతో దాటి లంకకు చేరుకున్నారు. సీతమ్మను కొనుగొని రాముని సందేశాన్ని అందించాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్నే తీసుకువచ్చాడు. అతని జీవితంలో ముఖ్యమైన సందేశం మనమందరికీ ఏంటంటే, ఎంత శక్తి ఉన్నా అహంకారం లేకుండా బతకాలి.

శ్రోతలారా, ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఇంకా స్వామివారి నరసింహస్వామి వారి పూజలు యొక్క వైభవాలు జరుపుకుంటున్నారు. రాబోయే శనివారం 27వ తారీఖున జూన్ నెల దెపినే తెలుగు మహాసభ శ్రీ నరసింహ పూజతో పాటు శ్రీరామ భజన మహోత్సవాలు జరుపుకుంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30 నుంచి మొదలై రాత్రి 1 గంటకు మర్నాడు పూర్తి అవుతుంది. అంటే దెపినే తెలుగు సభవాలు, బ్రహ్మాండకరమైన వార్షిక శ్రీ నరసింహ పూజలు, శ్రీ రామ భజన సేవలు.

అవునండి, మరొకండి విశేషమైన పూజ దేపినే తెలుగు మహాసభ రాబోయే, అంటే తెలుగు మహాసభ యొక్క 30వ శాఖ వాళ్ళు శ్రీ నరసింహస్వామి వారి పూజలు రామ భజన మహోత్సవాలు జరుపుకుంటున్నారు రాబోయే శనివారం 27వ తారీఖున. అలానే బ్రిటానియా మహావిష్ణు మందిరం విశేషమైన పూజలు అంటే రాబోయే జూన్ నెల 29వ తారీఖున హనుమత్ మహాకుంభాభిషేకాలు జరుపుకుంటారు. విశేషమైన కార్యక్రమం అంటే 29వ తారీఖున జూన్ నెల మొదలై జూలై యొక్క 3వ తారీఖున శుక్రవారం నాడు విశేషమైన విశ్వక్సేన పూజలు, పుణ్యవాచనం, కుమారాధన, విశేష హోమం, ఇంకా ఉదయం సింహలగ్నం యొక్క విశేషమైన ముహూర్తం తిథితోనే విశేషమైన కార్యక్రమం యొక్క ముగింపు, మహాకుంభాభిషేక సేవలు పూర్తవుతుంది. అందరూ ఆహ్వానితులే. బ్రిటానియా విష్ణు మందిరం మొరిషస్ తెలుగు మహాసభ 12వ శాఖ వాళ్ళ యొక్క శ్రీ మహా హనుమత్ కుంభాభిషేకాలు.

సరే శ్రోతలారా, సరిగ్గా సాయంత్రం అంటే సాయంత్రం వేళ 5 గంటల దాటి 2 నిమిషాలైంది. ఇక మన ఈనాటి తెలుగు సన్నిధి కార్యక్రమానికి ద్వితీయ భాగంలో అడుగులు వేయడానికి శుభ సమయం అయింది. కొన్ని చక్కనైనవి సినీ పాటలు మనం ఎన్నుకొని చేరి ఉన్నాం, వినండి. ఇది హరిచరణ్ స్వర్ణలత యొక్క యుగల స్వరాలలో.

శ్రోతలరా, 5 గంటల దాటి 12 నిమిషాలు మన తెలుగు సన్నిధి కార్యక్రమం వార ప్రసారం మీరు వినబోతున్నారు. అనుకుంటున్నాను ఈ సమయాన్నే మీరు ఇంటికి చేరి ఉన్నారు, బడి నుంచి, కాలేజీ నుంచి, ఆఫీసు నుంచి. ఇంకా కొందరు ప్రయాణంలో ఇప్పటి వరకు ఉన్నారు, ఓపికతోనే మీరు ప్రయాణం చేస్తున్నారంటే, ప్రసారం కూడా వింటున్నారంటే అనేక అనేక ధన్యవాదాలు.

0: दिल से।
1: सरे श्रोतलारा हरिहरन सुजाता युगल स्वरालो पाट तट्पिमटे इक चिट्टी चिवरैन पाट उंटुंदी। अंदे मोत्तं मन ईनाटि तेलुगु सन्निधि कार्यक्रमं 5:30 गंटकु पूर्ति अवुतुंदी। ఈ రోజు మాతో శ్రద్ధపూర్వకంగా ఈ 75 నిమిషాల ప్రసారంలో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు। ఇంకా కొన్ని నిమిషాల్లో మొదలవుతుంది ఇంకొకటి హిందీ ప్రసారం। మా ప్రియ మిత్రులైన రత్నగారు స్టూడియోలోకి హాజరయ్యాడు, ఇక ఆమెతోనే ఉండండి, రాజేంద్రకి సెలవియండి। అనేక ధన్యవాదాలు, నమస్కారం।

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. అలవాటు ప్రకారంగా మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. 20 నిమిషాలకు ఈ రాత్రి వేళ పని నుంచి ఇంటికి వచ్చారు, భోజనం తయారు చేస్తున్నారు, ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో అలవాటు ప్రకారంగా మొదలు పెడుతున్నాం ఈ రాత్రి వేళ కార్యక్రమం.

ఇరవై నిమిషాలకు మధురమైన సినీ పాటలతో అలవాటు ప్రకారంగా ప్రతిరోజు తప్పనిసరిగా మన కార్యక్రమం ప్రసారం చేస్తాం. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో స్వరాలతో మిమ్మల్ని అంతతేయడానికి, రంజింపజేయడానికి రాత్రి వేళ కార్యక్రమం.

మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఉంటున్నాం. మధురమైన సినీ పాటలతో అలవాటు ప్రకారంగా సంగీతం అనే యాత్రలో ఎటువంటి సంగీతం ఉంటే రిలాక్సింగ్ టైం కదా, ఆదివారం నాడు, సోమవారం నాడు లేదా ఎప్పటికైనా సమయం ఉంటే విశ్రాంతి తీసుకుంటూ మంచి సంగీతం వినడం ఎంతో అమూల్యమైనది.

సంగీత ప్రియులారా, మన ఈ రాత్రి వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.